క్రటుండా మహాకాయ సూర్యకోటి సంప్రభ నిర్విధినం కురు మే దేవ సర్వకార్యషు సర్వదా రుబ్రడు మిల్నే కా మౌకా నహీ పా రహా అథ శబ్దో సే అప్నో కో నమన్ కర్ లేతా హూ ప్రత్యేక వ్యక్తి కిసి నా కిసి రూప మే శ్రేష్ఠ హోతా హై ఇసిలియే ఆప్కీ శ్రేష్టా కో హృదయ సే నమస్కార్ కర్తా హూ ఫాహున్ హిందుస్తానీ రేడియో కే సభీ సున్నే వాలో కో హార్దిక్ సే అభినందన్ కర్తే హువే